తంపురు శ్రుతిలయయామం కాలంగళారిలుం సంచారరాగతిൽ కళ్యాణీ నడనం.